తరపి తలవ తరచి దుసామంది వేగతో వాడవ ఆవాజ తడవ భరత గోడవ ఉసామంది కాజలాచా ఖాని వాణి బాప